వారు రూల్ చేయలేదు. ధన్యే వల్లభే గిరికన్యే పార్వతీ భద్రే నిన్నోళ మార్కుమిల్ల భగవద్భక్తి నాథే ശ്രീരാമദേവതത്വം കേൾക്കണമെന്ന് മനതാരിൽ ആകാംക്ഷയുണ്ടായി വന്നതു മഹാഭാഗ്യം.